ఆయుధ్రో నసుతే శ్రియం దశరథే శత్రు క్షయం రాఘవే ఐశ్వర్యం దహుసే గతిశ్చ పావనే సమ్మాన దుర్యోధనే దానం సూర్యసుతే బలం హలధరే సతీం చ కుంతీ సుతే విజ్ఞానే విదురే భవతి హోతాం సుతిశ్చ నారాయణే జయంతి మంగళకాళీ.